అక్కడ పండుగ పండుగు కాట పైకి మేమరు బాబు డకలాతే దాండేశానికి చూపుని తెవే ఐలుని ఐలుని బాబు అలా అలే అట మేమరు బాబు డకలాత ఎది ఐలైని బాబు మేమ జ్వార్ జ్వార్ మేమరు బాబు కాట పైకి డకలా సంగే తెవే సునా గాంజ కర్లో అరి తుమే దుయ్ భాయ్ పండుగ పండుగు సర్కార్ కోయలాతే గోత్ నా మరబార్ గోత్ లగాయార్ బలి శూనా।